యసురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్ధితాయ నాగాననాయ సతియజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే. బ్రహ్మా మురారీ స్త్రిపురంతకారీ భాను శశి భూమిసుతో బుధశ్చ గురుశ్చ శుక్ర శని రాహు కేతవ సర్వే గ్రహ శాంతికరా భవంతు.